0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ జి లక్ష్మయ్య బృందం వారి నాదస్వరం వింటారు. వాద్య సహకారం డోలుపై శ్రీ ఎం మునిరత్నం.
4: లిసన్ టు కర్ణాటక క్లాసికల్ నాదస్వరం రిసైటల్ బై శ్రీ జి లక్ష్మయ్య అండ్ పార్టీ. దే ఆర్ అకంపనీడ్ బై శ్రీ ఎం మునిరత్నం ఆన్ డోలు.
3: కార్యక్రమంలో ముందుగా వినండి శ్రీ మహాగణపతి, అభోగి రాగంలో ఎన్ఎస్ రామచంద్రన్ రచన ఖండచాపు తాళం.
4: Shri Lakshmaya and party begin their Nadaswaram recital with a composition of N.S. Ramachandran in Rag Abhogi, Shri Mahaganapate, set to Khanda Chaputal.

0: ఇప్పుడు వినండి త్యాగరాజస్వామి కృతి సరస సామదాన భేద దండ చతుర కాపీనారాయణి రాగం ఆదితాళం.
1: నౌ లిసన్ టు అ కంపోజిషన్ ఇన్ రాగ్ కాపీనారాయణి. సరస సామదాన భేద దండ చతుర సెట్ టు ఆదితాళ్ కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి కీరవాణి రాగంలో త్యాగరాజస్వామి కృతి కలిగి ఉంటే కదా ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఇన్ రాగ్ కీరవాణి. కలిగి ఉంటే కదా సెట్ టు ఆదితాళ్, కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి తోడి రాగంలో త్యాగరాజ స్వామి కృతి మును రావణ బాధ నోర్వక మిశ్ర జాతి జంపెతాళం.
1: Continuing the concert, you will now listen to a composition of Saint Tyagaraja in Rag Todi, Munu Ravana Badha Norvaka, set to Mishra Jati Jhampetal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి గోవర్ధన గిరిధర దర్బారీ కన్నడ రాగంలో నారాయణ తీర్థ తరంగం ఆదితాళం.
1: Shri G. Lakshmaya and party conclude their Nadaswaram recital with a Tarangam of Narayana Tirtha in Rag Darbari Kannada. Govardhana Girithara, set to Aditala.

0: ఆదస్పురం విన్నారు. వాద్య సహకారం డోలుపై శ్రీ ఎం మునిరత్నం.
1: You were listening to a Karnataka classical Nadaswaram recital by Shri G. Lakshmaya and Party. They were accompanied on Dolu by Shri M. Muniratnam.
2: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని DTH పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
3: This is Ragam, a 24/7 DTH. Anytime Indian music.